త్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సన్మే మే త్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ త్రయస్త్రిగుం సచ్చ మే మే త్రయస్త్రిగుం సచ్చ

త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశన్మే మే త్రయస్త్రిగుంశ్చ త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశ త్రయస్త్రిగుంశ్చ మే మే చత్రయస్త్రిగుం

భౌవనస్త భౌవనస్త భౌవనస్త భౌవనస్త భౌవనస్త భౌవనో భౌవనస్త భువనో భువనస్త భౌవనో భౌవనస్త భువనః చ భువనో భువనస్త భువనస్త భువనస్త భువనస్త భువనస్త భువనో